విగ్ర సమస్త దూషణాపహం నమామీందిరాపతిం సుఖాకరం సతాం గతిం భజేష శక్తి సానుజం సచి